0: నా టూల్ ఛానల్ వచ్చు లైతా టూల్ ఛానల్ వచ్చింది.
1: Pharmatien.
0: À sa sourati.
2: Retour voir son, Daniel Capin.
0: Retour vers ma mélantata. Pâle. Chrétien. Florette. Nura Nicole. Nadia. Harry Nipanerak. Nandija Touam la fini technique. Nana Tetus.
2: Retour voir son, Daniel Capin.
3: Rampitsun toin.